0: आकाशवाणी का ये श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। अब प्रस्तुत है तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్పై ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం.

నమస్కారం. ఈనాటి అమృతవర్షిని తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. నేడు శ్రీ పరాభవనామ సంవత్సరం, భాద్రపద మాసం శుక్లపక్షం పాడ్యమి, సెప్టెంబర్ 12వ తేదీ. ఈరోజు శనివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా జీబీపంత్ హాస్పిటల్ ఎనిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ అశ్విన్ కుమార్ గారితో ముఖాముఖ పరిచయ కార్యక్రమం, ఇంకా చిత్రగీతాలు వింటారు.

కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక మంచి మాటను విందాం. డబ్బు ఎంత ఉన్నా సంపాదించలేని విలువలు కొన్ని ఉంటాయి. అవి మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. మనిషిగా పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకోవాలి. ఎదుటివారికి సాయం చేయడం, ఎదుటివారి కష్టాలు మన కష్టాలుగా తలచి వారిని ఆదుకోవడంలోనే డబ్బును ఖర్చు చేయగలిగితే అప్పుడే ఆ ధనానికి విలువ పెరుగుతుంది.

0: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి. ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ఎనిమ్స్ జీబీపంత్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ అశ్విన్ కుమార్ గారితో ముఖాముఖి పరిచయ కార్యక్రమం. నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి ఎనిమ్స్ జీబీపంత్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ అశ్విని కుమార్ గారు విచ్చేశారు. ఈరోజు ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా డాక్టర్ గారిని అడిగి ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి నియమాలు పాటించాలో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అశ్విన్ కుమార్ గారు.
1: నమస్తే అండి.
0: మీకు మా ఆకాశవాణి స్టూడియోకి తెలుగు విభాగం నుంచి స్వాగతం. డాక్టర్ గారు, ఈ రోజుల్లో మనకి శ్రోతలందరికీ ముందుగా తెలియచేయండి, ప్రథమ చికిత్స అంటే ఏంటో మనకి తెలియచేయండి.
1: ఇప్పుడు చాలా బేసిక్గా చెప్పాలంటే ప్రథమ చికిత్స అనేది ఇప్పుడు హాస్పిటల్కి చేరుకునే ముందు ఏదైతే మనం బేసిక్ చికిత్స ఇవ్వగలుగుతామో అది అనేది దాని ప్రథమ చికిత్స అంటారు. సో ఈ ప్రథమ చికిత్స అనేది ఎవరైనా అంటే బైస్టాండర్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే ఎవరున్నా కానీ అందించవచ్చు. ఎవరన్నా అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యానికి కానీ లేకపోతే యాక్సిడెంట్ కానీ ఎవరైనా గురైతే వాళ్ళకి ఈ ప్రథమ చికిత్స అనేది ఇవ్వచ్చు.

0: అంటే హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు మనం ఎవరైనా అందించవచ్చు అంటారు ఈ చికిత్సను.
1: అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇది బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అనేది, ప్రథమ చికిత్స అనేది ఎవరన్నా అంటే బైస్టాండర్ అనేటోడు ఎవరన్నా అందించవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎస్పెషలీ మన అందరికీ చెప్తున్నాను, ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అనేది, బేసిక్ కోర్స్ అనేది మీకు ఆన్లైన్ కానీ త్రూ ఇగ్నో కానీ ఇట్లాంటి వేరే వేరే యూనివర్సిటీస్ నుంచి, మన ఓపెన్ యూనివర్సిటీస్ నుంచి కానీ ఆన్లైన్ కోర్సెస్ అనేది ఉంటాయి. సో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. అది దానిది రిక్వైర్మెంట్ ఓన్లీ 10th పాస్ అండి. సో 10th పాస్ మీరు కనుక ఉంటే, మీరు ఇగ్నో నుంచి కోర్స్ చేసుకొని, అంటే యాజ్ అ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ గివర్, అంటే ఫస్ట్ ఎయిడర్ అంటారు దీన్ని, ఎవరన్నా దీన్ని ఇది సర్టిఫికేషన్ చేసుకొని, అంటే దీంతో ఉపాయం ఏంటంటే, మనము ఏదన్నా మన ముందు ఏమైనా హాని లేకపోతే యాక్సిడెంట్ ఏమైనా జరిగితే, మనము అంటే కరెక్ట్ ప్రొసీజర్ ఏందనేది మనం కరెక్ట్గా మనం సిపిఆర్ కానీ లేకపోతే కరెక్ట్ ఏ యాక్సిడెంట్ అయినా కానీ ఎట్లాంటిది సిచ్యువేషన్ ఉన్నా కానీ దాన్ని మనం డీల్ చేయడానికి మనం నేర్చుకోవచ్చు దాంట్లో.
0: అంటే సార్, అంటే చదువుకున్న వాళ్ళు అయితే మనం ఇవన్నీ కోర్సుల ద్వారా తెలుసుకుంటారంటారు, అంటే చదువుకోలేని వాళ్ళు, మనకన్నా ఉన్న పెద్దవాళ్ళు, ఇప్పుడు ఈ జనరేషన్ వల్ల అయితే చదువు వాళ్ళది వాళ్ళు తెలిసిపోతుంది, అంటే గూగుల్లో చెప్పేస్తుంటే ఏంటి ముందు చేయాలో తెలిసిపోతుంది. కానీ మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు, అంటే రోడ్డు మీద ఏమైనా పడిపోయారు అంటే, ఇంట్లో ఏమైనా సడన్ గా ఏమైనా అయిపోయిందంటే, ఏమైనా కాలిపోయినా సరే, ఏమైనా రోడ్డు మీద పడిపోయినా, అంటే వాళ్ళందరికీ ఎలాంటి సలహా ఇస్తారంటారు, ఎలా నేర్చుకోవాలి వాళ్ళకి?
1: ఏమండి, ఇది బేసిక్గా కొన్ని బేసిక్ స్టెప్స్ అనేది మనము ఈరోజు మనం తెలుసుకుందాం. మనము అంటే వివిధ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే వేరే వేరే యాక్సిడెంట్స్ కానీ ఏమైనా ఇంటి దగ్గర కానీ ఇంటి బయట కానీ ఏదైనా అయితే మనం బేసిక్ ప్రథమ చికిత్స ఎట్లా చేసుకోవాలో మనం
0: చేసుకోవచ్చు. అదే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం చిన్నపిల్లలకి పడిపోతారు, ఏమైనా సడన్ గా కింద పడిపోవడం కానీ ఏదైనా కోసుకోవడం కానీ చిన్నపిల్లలన్నా అలా చేస్తూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు గుండెపోటు వచ్చినా సరే తీసుకువెళ్ళడానికి కార్ లేకపోవడం కానీ, ఆటోలో వేడి నీళ్ళు పడడం, అలాంటప్పుడు ఎలాంటి సలహా మనకి అందించాలండి?
1: సో ఇప్పుడు బేసిక్గా మీరు మీ క్వశ్చన్లో మీరు అడిగినట్టు, ఒకటేమో ఏదన్నా షార్ప్ ఇన్స్ట్రుమెంట్ తోటి గుచ్చుకున్నప్పుడు
0: రక్త ప్రసవం వస్తుంది, దాన్ని ఆపాలి అంటే తెలియాలి, అంటే ఇంటి దగ్గర ఉన్న మహిళల కంటే ఏదో పసుపు గట్ట పెట్టేస్తారు, అలాంటివన్నీ కరెక్ట్ అంటారా?
1: ఏమంటే ఫస్ట్ దా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇట్లాంటి సిచ్యువేషన్లలో పసుపు అనేది మనము జనరల్గా యాంటీసెప్టిక్ అనేది మనం అనుకుంటాము, బట్ అట్ ద సేమ్ టైం అది ఇరిటెంట్ కూడా. ఓకే, దాన్ని ఇరిటెంట్ అంటారు, మన మెడికల్ భాషలో ఇరిటెంట్ అని అంటారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే, పసుపు పెట్టి మీరు ఒత్తడంతో బ్లడ్ రక్తము కార్పడం ఆగిపోతుంది, కానీ పసుపుతోటి మాత్రము బ్లడ్ ఆడ యూనో కారడం ఆగిపోవడం అనేది అదొక అది బేసిక్. అంటే అది
0: అంటే ముందు తరాల ముందు నుంచి అందరూ అదే నేర్చుకుంటున్నారు కదా, ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు.
1: మీరు ఏం గమనిస్తారంటే, వాళ్ళు పసుపు పెట్టి పట్టుకుంటారు
0: గట్టిగా.
1: సో ఆ గట్టిగా పట్టుకోవడం తోటి యాక్చువల్గా బ్లడ్ వెసల్ అనేది అక్కడ రక్త కణాలు అయితే ఉంటే అవి ఒత్తుకుపోతాయి. సో దాంతో అనేది రక్త ఇది ప్రవాహం కానీ లేకపోతే ఫ్లో అనేది
0: తగ్గిపోతుంది. అందుకని అది వెంటనే పసుపు పెట్టి అంటే అది మంచిదే అంటారు. అంత ఎక్కువ
1: అంటే ఒకవేళ మనకు ఈ చుట్టుపక్కల ఏం లేదంటే, ఇప్పుడు మంచి బట్ట కానీ లేకపోతే కాటన్ కానీ, ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ ఇప్పుడు ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ ప్రాబ్లమ్ చూస్తే ఈజీగా మనకు బ్యాండేడ్ అనేది అందరి ఇంట్లో ఉంటుంది. బేసిక్ కాటన్ కూడా, కాటన్ రోల్ కూడా అందరి ఇంట్లో పెట్టుకుంటారు. కాబట్టి ఈ మధ్యలో ఇప్పుడైతే అవన్నీ అంటే ఆల్మోస్ట్ ఫేజ్ అవుట్ అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా మటుకు అంటే పాతకాలం వాళ్ళు అయితే డెఫినెట్గా చేస్తుంటారు అట్లా, కానీ ఇప్పుడు కొత్త తరం మీరు చూస్తే జనరల్ మనం డెటాల్ పెట్టేసుకుంటాము లేకపోతే కాటన్ పెట్టేసి ఒత్తి పెట్టేసి
0: అందరి ఇంట్లో కంపల్సరీగా ఉండాలి. ప్రథమ చికిత్స పెట్టే అనేది ఉంచుకోవాలి,
1: ఒక కిట్ అనేది
0: ఉండాలి. అలాంటి కిట్లో ఎలాంటి వస్తువులు ఉంటే బాగుంటుందండి?
1: అంటే బేసిక్గా చూడండి, మీరు కిట్లో రెండు టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. అంటే మన రెడ్ క్రాస్ ఏదైతే ఉందో దాన్ని ప్రకారంగా యాక్చువల్గా వెళ్తే, ఒకటేమో డ్రై సబ్స్టెన్స్, అంటే డ్రై అంటే మనకు కాటన్ కానీ లేకపోతే మన గాజ్ బ్యాండేజ్ కానీ లేకపోతే బ్యాండేడ్ అయితే మన ప్లాస్టర్స్ ఉంటాయో అట్లాంటి కొన్ని వస్తువులు ఉంటాయి. దాంతోపాటు బీటడిన్ పౌడర్ ఉంటుంది, లేకపోతే చిన్న డెటాల్ది బాటిల్ అని ఉంటుంది, లేకపోతే సాఫ్రమైసిన్ ఆయింట్మెంట్ అని ఉంటుంది, యాంటీసెప్టిక్ క్రీమ్స్ ఉంటాయి, ఇవి సపరేట్గా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ముళ్ళు కానీ ఏదన్నా గుచ్చుకుంటే దాని ఒక ఫోర్సెప్స్ ఉంది ఇవ్వడం కానీ, లేకపోతే ఒక చిన్న ఏదన్నా ట్వీజర్స్ అంటారు లేకపోతే చిన్న చిన్న ఫోర్సెప్స్ ఉంటాయి, ఇట్లాంటి వస్తువులు కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉంటాయి
0: ఉంచుకోవాలి.
1: స్టాండర్డ్ కిట్లో అయితే అట్లా దొరుకుతుంది మీకు, అంటే మీరు ఆన్లైన్ మీరు తీసుకుంటే లేకపోతే బజార్లో తీసుకుంటే అట్లా దొరికిపోతుంది మనకు, లేకపోతే

0: అయితే మనం ఇంట్లోనే మనము స్వతహాగా మనం ఒక చిన్న పెట్టిలో మనం తయారు చేసుకోవచ్చు. బేసిక్ బేసిక్ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనము చేసుకొని పెట్టుకోవడం ఉచితం, బెటర్.
1: చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. అలాగే కాలిన తర్వాత ఎవరికైనా సరే అగ్గి వెంటనే మంట పుడుతుంది, వేడి నీళ్ళు పడిపోవడం కానీ చర్మం కాలిపోవడం కానీ అలాంటి టైంలో ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు?
0: ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అండి, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే నీళ్ళు, అంటే వాటర్ ఎంతవరకు ఎంత పోస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ వేడి గాయం, అంటే వేడితోటి తగిలిన గాయం, ఈ మన ఎవరైతే మన మన మసిల్స్ కానీ మన మాస్ పేషాలు ఏవైతే ఉంటాయో అవి ఆ టెంపరేచర్ అనేది దానిది ఎక్కువ అయిపోతుంది. అంటే మన రొటీన్ బాడీ టెంపరేచర్ అనేది 37 డిగ్రీ సెంటిగ్రేడ్, 37 డిగ్రీల, అంటే 37.7 అట్లా ఉంటుందండి. ఈ వేడి తగిలిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఆల్మోస్ట్ ఒక 45-50 వరకు పోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే టిష్యూస్ కానీ నరాలు కానీ ఇవంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే టిష్యూస్ ఉంటాయో అవన్నీ కాలిపోతాయి. దాని తర్వాత లేకపోతే ఇది ఫంక్షన్ అవ్వడం అనేది ఆగిపోతాయి అన్నమాట. సో వీటిని, ఈ టెంపరేచర్ని ఫస్ట్ తగ్గించాలంటే మనము వాటర్ కింద, అంటే ట్యాప్ వాటర్, అంటే మనం బేసిక్ మనం అయితే
1: చల్లటి నీరు వేయొచ్చు, వెంటనే వేయాలి,
0: కిందనే ఇమిడియట్ గా పెట్టేసి ట్యాప్ నల్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసి
1: వెంటనే
0: పెట్టేస్తే అయిపోతుంది.
1: అంటే దాని మీద పొంగు అలాంటి రక్తం అనేది అలాంటివన్నీ రాకుండా ఆగిపోతాయి అంటారు, వెంటనే ప్రమాదం అనే వరకు వెళ్ళదు అలాంటివన్నీ చేస్తుంటే.
0: అంటే మెయిన్ ఏముందంటే ఇది ఫర్దర్ డ్యామేజ్, అంటే ఇంకా ఇది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది
1: దానివల్ల, చల్ల నీళ్ళు పెట్టడం వల్ల.
0: ఈ లోపల మీరు మన 112 కానీ లేకపోతే 102 అంబులెన్స్ సేవలు మీరు కాల్ చేసి వాళ్ళని పిలిపించడం, అంటే ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇది చేయొచ్చు. మీరు మాత్రం, అంటే ఒక పర్సన్, ఒక వ్యక్తి ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తనకు హెల్ప్ చేస్తూ ఇంకో పర్సన్ అనేది
1: ప్రథమ చికిత్సలో ఎవరైనా సరే పాల్పంచుకోవాలి. అంటే మనం వాళ్ళనే కాకుండా బయట ఎవరైనా సరే వెళ్ళిపోతున్నా సరే, ఒకవేళ కింద పడిపోయినా ఏమైనా అయినా సరే వెంటనే స్పందించాలి. అదే ప్రథమ చికిత్స గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అందులో డాక్టర్ గారు ఇంకా మనకి పాము కాటు గురించి చెప్పండి. పాము కాటు ఒకవేళ ఎవరికైనా వ్యక్తికి సడన్గా పాము కరిచింది, రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరికేం తెలీదు, అతను పడిపోయారు, అతను అలాంటి టైంలో మనం ఎలాంటి స్పందించాలంటారు?
0: మన అండమాన్లో మీరు ప్రత్యేకం చూస్తే మన దగ్గర ఇప్పుడు అండమాన్ కోబ్రా అని ఒక చాలా వెనమస్ స్నేక్, అంటే విషాదమైన పాము అని అదొకటి ఉన్నది. దాని తర్వాత కింగ్ కోబ్రా, అంటే అండమాన్ కింగ్ కోబ్రా అంటారు అదొకటి. దాని తర్వాత మన అందా సాంప్ ఏదైతే ఉందో అదొకటి, అంటే దాన్ని పిట్ వైపర్ అంటారు దాన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే మన కట్ల పాము, అంటే ఇప్పుడు పసుపు రంగు కలర్ ఇంకా బ్లాక్ కలర్ వీటి, అంటే ఈ కలర్ తోటి ఇటు ఆల్టర్నేటింగ్ కలర్, అంటే స్ట్రైప్స్ తోటి ఒక పాము ఉంటుంది. ఇవి నాలుగు మాత్రం మనకు మేజర్, అంటే విషాదమైన, అంటే విషమన్న పాములండి. వీటితో పాటు సముద్రంలో మీరు చూసుకుంటే ఒకటి సీ క్రేట్ అని ఒక పాము ఉంటుంది, చిన్న పాము ఉంటుంది. అది మీరు చాలా మటుకు మీరు అంటే బీచ్ సైడ్ సాయంత్రం పూట మీరు వెళ్తే ఈ పాములు అనేటిది సాయంత్రం పూట, అంటే మన సన్సెట్ టైంకి ఇవన్నీ బయట, అంటే అప్పుడు వరకు అవి నీటిలో ఉండి నీటిలో ఉన్న చేపల్ని పట్టుకొని వాటి చంపుకొని వాటి తినడం, దాని తర్వాత సాయంత్రం పూట బయటికి వచ్చి ఇట్లా బీచ్ సైడ్ మీద ఉంటాయన్నమాట. సో ఇవి మేజర్ మనకు ఇక్కడ ఉన్న విషమైన పాములలో ఇవి మేజర్ 5 రకాల పాములండి. ఇప్పుడు పామ్ కాటు మీరు అడిగినట్టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేది ఏంటంటే ఈ విక్టిమ్ని ఫస్ట్ మీరు దానిని, బాబు నీకేం కాదురా బాబు, నువ్వు ఫస్ట్ కామ్ డౌన్ గా అనేది, అది
1: వ్యక్తికి ముందు ఇది చేయాలి.
0: మనం ఆయనని కామ్ డౌన్ చేయడం అనేది
1: కంగారు పడకుండా అతనికి రిలాక్స్
0: పెట్టాలి. మీరు కూల్ డౌన్ కావండి, మీరు అది పామ్ కాటు ఉన్నా కానీ మీరు మీకేం కాదు అనేది మనం ఫస్ట్
1: ధైర్యం చెప్పాలి.
0: దాని తర్వాత ఏంటంటే సైమిల్టేనియస్లీ మీరు ఈ విక్టిమ్, ఈ వ్యక్తిని ఇమీడియట్గా నియరెస్ట్ పిహెచ్సి కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ సిహెచ్సి కానీ దీనికి తీసుకెళ్ళడం, దీన్ని ఇమీడియట్గా మీరు ఏర్పాట్లు మీరు చేసుకోండి.
1: అంటే అందులో పాము కరిచిన చోట ఏమైనా చేయాలంటారు వెంటనే?
0: దీని వెంటనే మీరు ఏం చేస్తారంటే ఒకటేమో దీన్ని డీస్టెబిలైజ్, అంటే ఇది ఎక్కువ మూమెంట్ లేకుండా ఉండడం, అంటే దీన్ని ఎక్కువ కదలి లేకుండా దీన్ని
1: పెట్టడం, చోట కాలైనా
0: కానీ చేయనా కానీ
1: ఎక్కడైనా
0: మూమెంట్ లేకుండా పెట్టేయండి దాన్ని, అంటే ఐసోలేట్ చేసి పెట్టండి దాన్ని,
1: పెట్టాలి.
0: అది అన్నిటికంటే ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే పామ్ కాటినప్పుడు దాని విషం అనేది మన రక్త కణాల్లో వెళ్ళి అది అక్కడి నుంచి మన గుండెకి వెళ్ళి మళ్ళీ గుండె నుంచి వేరే చోట్ల అన్నిటికీ అది ఫ్లో అవుతుంది.
1: ఎంత సమయం పడుతుందండి ఒకవేళ పామ్?

0: కరిచిన ఎంత టైం లోపల మనం హాస్పిటల్ వరకు చేర్చే టైంలో అంటే ఎలా చేయొచ్చు అంటే అంత టైంలో అతనికి మెడిసిన్ అందించాలి, టైం పడుతుంది
1: అంటే జనరల్గా మీరు చూస్తే పామ్ కాట్ అయినా విదిన్ ఒక 1 to 2 hours లో మీరు ఎంతవరకు అయితే అంతవరకు మీరు తనని ఒక చికిత్స కేంద్రాలను మీరు తీసుకెళ్తే అంత మంచిది, ఎంత తక్కువ టైంలో తీసుకెళ్తే అంత మంచిది. ఇప్పుడు మనం చూస్తున్నాము మన డిగ్లీపూర్ కానీ లేకపోతే మన ఇంటర్ ఐలాండ్లో కానీ లేకపోతే
0: సదుపాయాలు కూడా ఉండట్లేదు అందులో. అలాంటి టైంలో ఏం చేస్తే బాగుంటుంది అంటారు?
1: ఇప్పుడు బేసిక్ అంటే ఇందులోనే ప్రథమ చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ వీటిలో ఏంటంటే ఆ ఏదైతే పామ్ కాటు ఏరియా ఉందో దాన్ని గుర్తించడం, అంటే ఇప్పుడు దాన్ని వాడు కాలు మీద గాటిందా లేకపోతే చేయి మీద గాటిందా ఎక్కడ గాటిందా అనేది ఇంపార్టెంట్. మనకు శరీరంలో ఎంత దూరంగా అంటే మనం ఇప్పుడు మీరు చూస్తే మన బొట్నేలు ఉంటుంది, ఓకే, అక్కడ గాటితే వేరే టైం డ్యూరేషన్ ఉంటుంది, అంటే ఎక్కువసేపు
0: కరిచిన ప్లేస్ని బట్టి కూడా మనకి దాని ఎఫెక్ట్ తెలుస్తుంది.
1: అదే మీరు ఛాతీలో ఒకవేళ కరిస్తే, అంటే మీరు ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు వచ్చి పాము ఛాతి మీద కరిస్తే అది అనేది ఇట్ ఈస్ క్లోజర్ టు దాట్, అంటే గుండెకి ఇంకా దగ్గర కాబట్టి అది తక్కువ టైంలో స్ప్రెడ్ కావచ్చు. అదే విధంగా మీరు మెడ మీద కానీ లేకపోతే ముఖం మీద కానీ పాము కట్టేసిందంటే ఇంకా తక్కువ టైంలో ఈ డేంజర్ అనేది ఉంటుంది.
0: డేంజర్
1: సో మనకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం హాస్పిటల్కి
0: తీసుకెళ్ళాలి. అప్పుడులో అయితే పసరు గట్ట అందిస్తారు అని చెప్తారు, అది ఎంతవరకు నిజం అంటారు?
1: అంటే ఇప్పుడు
0: దాని మీద కాళ్ళ మీద పెట్టడం లేకపోతే నోట్లో పోయడం అలాంటివన్నీ ఇప్పటి వరకు జరుగుతున్నాయో లేవా అంటారు?
1: ఇప్పటికీ కూడా మీరు మనము రూరల్ ఏరియాస్లో మీరు చూస్తే లేకపోతే మన ట్రైబల్ ఏరియాస్లో చూస్తే ఇట్లాంటివి అంటే ఈ
0: జరుగుతూనే ఉంటాయి.
1: ఈ నాటు వైద్యం అనేది జరుగుతూనే ఉంటుంది. అది ఇప్పుడు ఈ అంటే ఉన్న ఈ 2026లో అనేది చాలా మటుకు మన దేశం నిండా మొత్తము ట్రైబల్ హెల్త్ సెంటర్స్ కూడా
0: వచ్చేసాయి.
1: సో మన భారత సర్కార్ వలన లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ దీస్ రూరల్ ఏరియాస్. అంటే ట్రైబల్ ఏరియాస్లో కూడా చాలామంది డాక్టర్స్ కూడా వాళ్ళ పోస్టింగ్ అవుతుంది, ట్రైబల్ రూరల్ హెల్త్ ఏరియాస్ కూడా డెవలప్ అవుతున్నాయి. సో వీటిలో
0: అవగాహన అనేది పెంచుతున్నారు.
1: అండ్ ఇట్లాంటి ఏరియాస్లో వాళ్ళు గుర్తించి ఇట్లాంటి కేసెస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు యాంటీవెనమ్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడం కానీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు.
0: చాలా చాలా మంచి విషయాలు మన శ్రోతలకు అందిస్తున్నారు డాక్టర్ గారు. అలాగే ఇంటి దగ్గర పెద్దలు ఉంటారు, వాళ్ళకి సడన్గా వాళ్ళకి కొంచెం కళ్ళు తిరగడం కానీ బీపీ ఎక్కువైపోవడం కానీ తక్కువ అవడం కానీ వాళ్ళకి అజీర్తి సమస్యలు రావడం కానీ సరిగా ఊపిరి రాకపోవడం కానీ గుండెపోటు అలాంటి వయసులు పెద్ద వయసులు వాళ్ళకి గుండెపోటు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లో రాత్రిపూట అలాంటప్పుడు ప్రథమ చికిత్స అనేది కంపల్సరీ తీసుకోవాలి వాళ్ళకి. అలాంటప్పుడు మిగిలిన ఇంటి దగ్గర ఉన్న పెద్ద వాళ్ళకి ఎలాంటి చికిత్స అందించవచ్చు అంటారు?
1: మన పోర్ట్ బ్లేర్లో మీరు అంటే నేను గత 11 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నేను. అయితే నేను ఒకటి ఏం గమనించినానంటే మనకు 40 ఏళ్ళ తర్వాత ప్రతి ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఒక రొటీన్గా కార్డియాక్ చెకప్ అనేది చేయట్లేదు మన దగ్గర, ఓకే. సో ఇది ఒక రొటీన్ లాగా అయిపోవాలి. ప్రతి ఆడ కానీ మగ ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఐలాండర్ దాంట్లో ఎనీ పర్సన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 అంటే మీరు కంపల్సరీగా రొటీన్గా మీరు ఒక కార్డియాక్ చెకప్ అనేది వన్స్ ఇన్ ఇయర్ అనేది మీరు చేసుకోవాలి, ఓకే. అండ్ వన్స్ ఇన్ 3 మంత్స్ కానీ ఒక అంటే బేసిక్ ఒక బీపీ టెస్ట్ అంటే మనకు బీపీ ఎంత ఉంది అనేది మనం ఒక జనరల్ మానిటరింగ్ అనేది ఉండాలి మనకు. అండ్ మనం 40 ఏళ్ళ తర్వాత అనేది మన హెల్త్ని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు మ్యాక్సిమం నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఈ డయాబెటీస్ కానీ లేకపోతే హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ కానీ ఇట్లాంటి వ్యాధులన్నీ 40 ఏళ్ళ తర్వాత చాలా కామన్గా
0: వచ్చే సమస్యలు.
1: సో ఇట్లాంటిది ఏంటంటే మనం మానిటరింగ్ అనేది మనము చాలా గట్టిగా చేసుకోవాలి. వన్స్ ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత రొటీన్గా మీరు కార్డియాక్ మానిటరింగ్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవాలి ఉత్తమం. దాంతోపాటు ఇప్పుడు మీరు అడిగినట్టు ఏదైనా అంటే ప్రమాదం జరిగితే ఏం చేయాలంటే బేసిక్ సిపిఆర్ అనేది మనము అది ఇప్పుడు చాలా మటుకు అన్ని స్కూల్స్లలో లేకపోతే కాలేజీలోనే కానీ వైద్యశాలలో కానీ నేర్పిస్తున్నారు, ఎస్పెషలీ పెద్ద స్టూడెంట్ అంటే పెద్ద క్లాస్ స్టూడెంట్లకి. సో ఇందులో సిపిఆర్లో అన్ట్రైన్డ్ అండ్ ట్రైన్డ్ అనేది సిపిఆర్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైన్డ్ సిపిఆర్ పర్సన్ ఏంటంటే ఒక అంటే వన్స్ ఇన్

0: అంటే 30 టైమ్స్ చెస్ట్ కంప్రెషన్ చేసిన తర్వాత ఒక 2 రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అన్ట్రైన్డ్ పర్సన్ ఏంటంటే ఒక వాడు అంటే నాన్ స్టాప్ అంటే వితౌట్ రెస్క్యూ బ్రెత్స్ అంటే ఈ ఊపిరి ఇవ్వకుండా డైరెక్ట్గా ఓన్లీ చెస్ట్ కంప్రెషన్స్ అంటే ఛాతిని ఒత్తడం మాత్రమే చేస్తారనమాట. అంటే ఇది ఒక నిమిషంలో 100 అంటే 100 సార్లు మనము ఛాతిని ఒత్తడం
1: ఒత్తడం
0: జరగాలి.
1: వల్ల
0: సో దీంతో ఏంటంటే సిపిఆర్ అనేది చేస్తారనమాట. సో అన్ట్రైన్డ్ పర్సన్ అంటే ఎవరైనా బై స్టాండర్, ఇందాక మనం మాట్లాడినట్టు బై స్టాండర్ హూ ఇస్ అన్ట్రైన్డ్ అంటే తను ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తే అంటే ఒక నిమిషంలో 100 సార్లు వరకు ఛాతి ఒత్తడం అనేది జరగాలి. అదే ట్రైన్డ్ పర్సన్ ఉంటే, అందుకే నేను చెప్పాను సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సర్టిఫికేట్ ఒకవేళ మనం నేర్చుకున్నామంటే వి విల్ బి అ ట్రైన్డ్ ఫస్ట్ ఎయిడర్ అనమాట. సో ఇందులో ఏంటంటే గివింగ్ 30 కంప్రెషన్స్ ఫాలోడ్ బై 2 రెస్క్యూ బ్రెత్స్ అనేది అది ఒక ట్రైన్డ్ సిపిఆర్ పర్సనల్ ఇచ్చే విధానం అనమాట. సో ఇది బేసిక్ అంటే ఇది చేసుకుంటా మనము ఒక మన 102 ఫోన్ చేయడం, 112 లేకపోతే ఫోన్ చేయడం ఇది సైమల్టేనియస్లీ మనం చేసుకోవాలండి.
1: చేసుకుంటూ డాక్టర్ అశ్విన్ కుమార్ గారు చాలా చాలా మంచి విషయాల్ని మన శ్రోతలందరికీ అందించారు. మీ అమూల్యమైన సమయాన్ని మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి ప్రథమ చికిత్స గురించి చాలా విషయాలను మనకి పాల్పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి.
0: తెలుగు శ్రోతలందరికీ థ్యాంక్స్ అండి.
1: మీరంతవరకు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా డాక్టర్ అశ్విన్ కుమార్ గారితో ముఖాముఖి పరిచయ కార్యక్రమం విన్నారు.

మీరు ఇంతవరకు కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, కొన్ని పాటల్ని విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం.